ధనగా ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధన

ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధా